భాగం నానక సబదల తేర నామరంగాయ వినపాక కేహిలాగ శ్రీరాగ మహల్లా తీజ కరహి సౌదా పాయ అంత సవతు హోయ ఖన ఖన నామ సంభాలియ గురు పాప కోయ నామ ధాన్య కొట్టవడు పా